0: संस्कृत आध्यात्मिक पिन्निधि ఎనిమిది వందల పంతొమ్మిది కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సాంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి
1: మా తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం. కొలుచుమా ఎదనెలుచుమా రాజ్యమా తల్లికి మంగళం. ప్రియమైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా సాయంత్రం 4 బావైంది. తెలుగు సన్నిధి ప్రసారం మన IM2 రేడియో ఛానల్ మీద మొదలైంది. కొత్త వారం, కొత్త తారీఖు, వారం యొక్క శుభ ప్రారంభం ఈ సోమవారంతోనే అనుకుంటున్నాను. దినమంతా మొత్తం మీరు బ్రహ్మాండకరంగానే దివ్య అనుగ్రహాలతోనే మీరు గడిపాడు. ఇక ఈ సాయంకాలం వేళ కలిసిగా మనం 75

చాల తెలుగు ప్రసారంలో కలుసుకునే ఒక సదవకాశం కలిగింది మనం మన మాకు అంటే 5.5 గంటల వరకు తప్పనిసరిగా మొత్తం కార్యక్రమంలో మాతోనే మీరు ఉంటారని నా యొక్క మనవి. రెండు భాగాలుగా విభజింపబడిన ప్రసారం తొలి భాగంలో ఆధ్యాత్మిక చింతన, భక్తి పాటలతో కూడిన కొన్ని ఆధ్యాత్మిక చింతల మీద ఆధారపడి మాటలు, చర్చలు, ఇంకా విశేషంగా ఇదే కార్యక్రమం యొక్క ద్వితీయ భాగం 5 గంటలకు సాయంత్రం వేళ మొదలవుతుంది చక్కనైనవి కొన్ని సినీ పాటలతోనే.

ఆయుధం తో నువ్వు సాధించనిది నీ ప్రేమే ఉంటే అది కలిసొచ్చునులే కనిపిరా నువ్వు దయ చూపిస్తే అరే ఉద్విత బిబ్బై మనసు పొంగులే

శ్రోతలారా, నిజమే కదూ. నేటి కాలములో విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందినా మనశ్శాంతి కోసం ప్రపంచం ఇంకా ఆధ్యాత్మికత వైపే చేస్తుంది. అసలు సంపద, పదవి, పేరు, ప్రతిష్ట ఇవన్నీ జీవితానికి అవసరమే కాని భగవంతునిపై విశ్వాసం, ధర్మంపై నమ్మకం, ప్రేమతో కూడిన హృదయం లేకపోతే జీవితం అసంపూర్ణంగా మిగిలిపోతుంది.

ఏందమ్మా సాలె అయితే దండేసి దండ పెట్టి దండకం దండి చేరా సరే నేను ప్రసన్నం చేసుకుంటా వదిలేదిలా.

శ్రోతలారా, శ్రీ మహావిష్ణువు ఈ సృష్టికి రక్షకుడు. భగవద్గీతలో ఆయన చెప్పినట్లుగా, ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను అవతరిస్తాను. ఈ సందేశం కేవలం అవతారాల గురించే కాదు, ప్రతి మనిషి తన జీవితంలో ధర్మాన్ని కాపాడే బాధ్యతను గుర్తు తప్పనిసరిగా మనం చేయాలి.

శ్రోతలారా, సరిగ్గా సాయంత్రం 4 గంటల దాటి 33 అయింది. మహాలక్ష్మి అమ్మవారి భక్తి పాటతోనే కొనసాగిస్తూ, అసలు మనమందరం మహాలక్ష్మి అమ్మవారిని ధన సంపదలను ప్రసాదించే తల్లిగా ఆరాధిస్తాం కదూ. కానీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం బంగారం, వెండి, ధనం మాత్రమే కాదు. మన ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, సద్బుద్ధి, సంతానం, విద్య, ధైర్యం, ధర్మం, సంతృప్తి ఉండటం కూడా మహాలక్ష్మి కృపాకటాక్షమే.

అపవిత్ర పావనమైన ధర్మాన్ని కాపాడే జగన్నాటుడు. మన విశ్వాసం నిజమైనదైతే భగవంతుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మహావిష్ణువు మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే, ధర్మాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు, కర్తవ్యాన్ని ఆలస్యం చేయకూడదు, భక్తిని నిర్లక్ష్యం చేయకూడదు. అది రామావతారమైన, కృష్ణావతారమైన, ఏ అవతారమైన దివ్యానుగ్రహాలు మనల్ని అందరి మీద ఉండాలి.

శ్రోతలారా, తపస్సు అంటే అడవులకు వెళ్ళి కఠినమైన సాధనలు చేయడం మాత్రమే కాదు, మన చేదు అలవాట్లను విడిచిపెట్టడం కూడా ఒక తపస్సే. కోపాన్ని నియంత్రించడం తపస్సు, మాటల్లో మితంగా ఉండడం, ప్రతిరోజు భగవన్ నామాన్ని జపించడం తపస్సే. అలానే ఇతరులకు ప్రతిరోజు సహాయం చేయడం కూడా మన ఇంద్రియాలను నియంత్రించి మంచి ఆలోచనలను పెంచి పొందించడం ద్వారా ప్రతి ఇల్లు ఒక ఆశ్రమంగా మారుతుంది. అది నిజమైన తపస్సు. మనిషిని అహంకారం నుండి వినయం వైపు, స్వార్థం నుండి సేవ వైపు, అసత్యం నుండి సత్యం వైపు నడిపిస్తుంది.

శ్రోతలారా, క్షమించడం బలహీనత కాదు, అది గొప్ప ఆత్మబలం. మనలను బాధించిన వారిని క్షమించడం ద్వారా వారికి కంటే ముందుగా మన మనస్సుకు శాంతి లభిస్తుంది. అలా ద్వేషాన్ని మనస్సులో ఉంచుకుంటే అది ముందుగా మనల్నే కాల్చేస్తుంది. క్షమించడం ద్వారా కోపం తగ్గుతుంది, ప్రేమ పెరుగుతుంది, సంబంధాలు బలపడతాయి. ఇక ఒక నిమిషంలో సరిగ్గా సాయంత్రం 5 అవుతుంది. మన తెలుగు సన్నిధి కార్యక్రమం యొక్క 75 ప్రసారం యొక్క చిట్టి చివరైన ద్వితీయ భాగం సరిగ్గా 5కి మొదలవుతుంది. 5:30 వరకు చక్కనైనవి కొన్ని సినీ పాటలతోనే సాగుదాం.

శ్రోతలారా, సరిగ్గా సాయంత్రం వేళ 5:15 మన నాటి ప్రసారం మనం కొనసాగిస్తున్నాం అనుకుంటున్నాను. ఇక ఇంచుమించుగా 20 ప్రసారం మిగిలినవి కార్యక్రమంలో మాతోనే ఉంటారు. ఇక తెలుగు సన్నిధి ప్రసారం మన AM2 రేడియో ఛానల్ మీద మీరు వింటున్నారు.

అది నిజమే కదూ ప్రియమైన శ్రోతలారా. జీవితమసలు భగవంతుడు ప్రసాదించిన మూల్యమైన వరం. ఈ జీవితాన్ని బాధలు ఆందోళనలు కోపాలతో కాకుండా చిరునవ్వుతో సంతోషంతోనే గడపాలి. ఆనందంగా ఉండే మనిషి అనేక కాదు, తన చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందాన్ని పంచుతారు.

సరే శ్రోతలరా, మన తెలుగు సన్నిధి ప్రసారం వార ప్రసారం కొన్ని నిమిషాలు పూర్తి అవుతుంది. మొత్తం ఈ 75 నిమిషాల తెలుగు కార్యక్రమంలో మాతో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. ఇక దైవానుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు ప్రసారంలో కలుద్దాం మరి. ఇంతటితోనే సమాప్తం. నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: సంగీత రసికులందరికి మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ 7:30 స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం మంచి సినీ పాటలతో ప్రసారం చేస్తున్నాం బడి సెలవులు గడుపుతున్నారు కదా అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంతో ఆనందంగా సమయం గడుపుతున్నారు ఈ రాత్రి వేళ ఎవరెవరు తమ పని నుంచి ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చారు సమయం గడపాలి అయితే గడపాలి ఈ కుటుంబాలతో ఈ రాత్రి వేళ మంచి సినీ పాటలతో ప్రసారం చేస్తున్నాం అయితే మన కార్యక్రమం వింటూ ఆనందించండి

సంగీతం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. మన జీవితంలో సంగీతం లేకుండా మన జీవితం శూన్యం అవుతుంది. మంచి మంచి పాటలతో ఈ రాత్రి వేళ మన స్వరాల విధి కానీ తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేస్తూ ఉంటున్నాం.

స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమంలో మిమ్మల్ని అతిథేయం చేయడానికి తీసుకుని వచ్చాను మధురమైన సినీ పాటలు. ఈ రాత్రి వేళ కార్యక్రమం ఎంటర్టైనింగ్ యు టాలీవుడ్ నుంచి మంచి సినీ పాటలతో.

సంగీత ప్రియులారా, సమయం సమీపిస్తున్నది. మన కార్యక్రమం పూర్తి చేయడానికి మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ వందనా మీ దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.